ఖాండ బ్రహ్మాండ పాతాల దీప రవ్యాసబలోయీ. జిస్ ఆప బుజాయే సో బుజసీ, నిర్మల జన సోయీ. వాహిగురు జీ కా ఖాల్సా, వాహిగురు జీ కీ ఫతే. సత్నా.